0: గనక కేవలం ఆత్మవిశ్వాసమని కలుగుకున్నంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి తీరలా జీవిత రక్షణగా వినాలని వస్తున్నావు హోంబేకే. ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యమిల్ల. నిమ్మ నెలనదల్లి, నిమ్మ ఆశ్రయదల్లి, నిమ్మ దినవిత్తిద చెటువంటి నన్న జీవనమన్న కలుసుకున్నంత నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను విట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒదగించుకుంటారే అదన్న దేవతగా యారు మెచ్చలిక్కిల్ల. అంత ఈ సందర్భం ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నెలసలిక్కి సాధ్యవిల్ల.
1: అదే
0: ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೌದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಇದನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ಅಂಶದ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.
0: ಇತ್ತ